0: పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావః చకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాటో గుల్ఫౌ పాతు దిశాంపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః
1: విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత కృద్ భూత వృద్ధావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయపుర్
0: అస్య శ్రీబుధ కవచ స్తోత్రం.

0: సమయోఖిలం వపుః ఏతత్తి కవచం పుణ్యం సర్వోపద్రవ శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పతే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.

భక్తానామ భయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అనృణీ జాయతే సత్యో.